ఆనంద మాతసా తపాయే పవిత్ర గోవింద తీర్థ కరణ కారణిజ సంద అంతరవతో రాజరవింద ప్రియో ప్రియో ప్రీత ప్రేమ ఉరతారి దీనానాథ పియో బనవారి.